ఎక్కో మిత్తి హిందియా తమ్మనీనా ఇంతలాండో బిల్లాయలి కూర్చిలి చమస్ లబ్బండో ఫన్ను బిల్లాయ కిరణు కలర్ ఈ కెంచి కాబిన్ టెక్నిగిన్ సంగ్వే కుయంక్రేయున్ యాలించరంగో స్టాజరంగు యూసుఫ్ అబ్దురహమాన్ మహమ్మదిన్ ఉర్రోకాజిన్ Ncireado technicien centre émetteur Grédia Yusukibu. Faux micro mbe kratomanda Mohamed Adum Hassan Chungona Oda Abadimi. Ndin non din komani maya gya yung wya edi. Ashta Abakar Moussa nda kum kala killu. Ala kufu gapchene. Assalamu alaikum.